ఉన్నట్టు కాటమకి చేయని ఇలా నంకపక్షుని వాళ్ళొక్కటు ఉళ్ళు చూసేవాళ్ళు మాట్లాడునని సిక్కుమే నిక్కి చేయటం అంగ నూనె కావాలి చేయటం బలిగా ఆక్టు హామే నగే అక్టు ఆక్పల్ అవుతుంది.